పంగరున పేడ గవల సాంగ కితీ దాదాశిలగా. అన్న తుజా రోజచా అనుభవ అసుని కితి కితి.